ఉండుటట, రజరటట, సింకడగలట. www.liveFM.lk లవదవ లిఖాయి వినాడి 40 FM.lk.